సరిగ్గా ఉదయపు వేళ 8 గంటలైంది. శ్రోతలకు శుభోదయం, నమస్కారం. ఎలా ఉన్నారు ఈ శనివారం నాడు? ఆన్ ది సాటర్డే మార్నింగ్ 94.6 98.2 మెగా హెడ్స్ మీద ఉదయపు వేళ కార్యక్రమం ప్రసారం చేస్తాం. అలవాటు ప్రకారంగా ఒక గంట సేపు 8 నుంచి 9 దాకా. Yes, indeed, మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమం టాలీవుడ్ నుంచి మంచి సినీ పాటలతో అలవాటు ప్రకారంగా విశేషంగా శనివారం నాడు విత్ యువర్ జే వందన. వందనతో ఉండండి ఒక గంట సేపు 8 నుంచి 9 దాకా. Yes, without forgetting your messages, your dedications on 5768-8907. అయితే శ్రోతలరా, వీకెండ్ వచ్చింది. ఎంతో ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఎలా ఆరంభించింది మీ సాటర్డే?

వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా విలసిన శ్రీనివాసుడు ఏడు కొందలవాడు ఆపద ముక్కులవాడు అనాథ రక్షకుడు

పిలుస్తూ గోవింద గోవింద పిలుస్తూ ఉంటాం, పాడుతూ స్మరిస్తూ గోవింద నామం అద్భుతంగా చేస్తుంది మన జీవితంలో. అయితే మొట్టమొదటిగా మీకు ఇంకొకసారి నమస్కారం, స్వాగతం. ఈ భక్తి పాట తర్వాత కొనసాగిస్తూ మన కార్యక్రమం మధురమైన సినీ పాటలతో మన టాలీవుడ్ నుంచి. నువ్వు సగం నేను సగం, ప్రేమలో ఉంటే సగం సగమే అంటాం కదా. కొనసాగిస్తూ మన ఉదయపు వేళ కార్యక్రమం 8 నుంచి 9 దాకా ఎస్ విత్ యోజీ వందన ప్రతి శనివారం నాడు మీకోసం, మీ ఆనందం కోసం. నువ్వో సగం నేనో సగం.

ఎనిమిది గంటలు దాటి 23 నిమిషాలైంది. ఇఫ్ యు హావ్ జస్ట్ ట్యూన్డ్ ఇన్ శ్రోతలరా, గుర్తించుకోండి మీరు ప్రత్యక్ష ప్రసారం లైఫ్ ఫర్ యూ, మన ఉదయపు వేళ మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం మీరు వింటున్నారు. ఎస్, వితౌట్ ఫర్గెటింగ్ విత్ యువర్ జీ వందన ఈ ఉదయపు వేళ ఎంటర్టైనింగ్ యూ every saturday morning mother mein sini patelato let's dedicate this beautiful song specially to the twins Revansh and Rayansh without forgetting bhariya vashini amma veda to all relatives and friends and it's specially from vijay pilludu of highlands who never miss my saturday morning toli ragalu So thank you very much Vijay Puludu. I'm here today. Last week I got lots of messages from my listeners that I was not there. And today I'm here. Ee roju ikkade unnanu. So enjoy this beautiful track. 8 నుంచి 9 దాకా వీడియో జీవంతన. Thank you very much my listeners. A big hug to you. A big hug to you. Enjoy this Saturday morning, Manavu Deepavela Karyakramam.

wishing very happy birthday to Trishti Pentia of Saint-Pierre. Special needs from Brina and from me. And from the whole MTMS Mahila Sangham. Wishing very happy birthday to you, Trishti Pentia. Wish you lots of good things in life. Stay humble, stay simple as you are. మన కార్యక్రమంలో ఎన్నెన్నో బర్త్డే విషెస్ ఉన్నాయి. సో వన్స్ అగైన్ విషింగ్ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ త్రిష్టి. విషింగ్ వెరీ హ్యాపీ బర్త్డే టు సచిన్ చెంగాడు. It's from Amma, from Chan, from Anand, from Gina, from Chris, Vicky, Jitin, from Domen, and from all the Chengadu family. Wishing very happy birthday to Padmini Kupen, from Vasen, Jensen, Leana, Vinoda, from Fee, Kovi, Vimi, Sanvi, Nelson, Nilana, from all the Gwinden family of Morosh. Wishing very happy birthday to you.

0: కిస్ కిస్ కిసిక్ కిస్
1: సంగీత ప్రియులార సమయం సమీపిస్తున్నది మన కార్యక్రమం పూర్తి చేయడానికి సో ఇట్స్ టైమ్ టు సే బాయ్ మన ఉదయపు వేళ కార్యక్రమం మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ చివరి పాట దరికే తింటూ వృత్తిక అండ్ టు శ్రీయాన్న లచ్మాడు టు వృత్తిక లచ్మాడు అండ్ టు శ్రీయాన్ బంగారు who are dancing right now. So dedicating this beautiful song to all my beautiful listeners out there. Enjoy this last track. Mana Udaipu Vela Karikramam Yokantam Samipistu. Have a very good weekend ahead. Enjoy Mana Karikramam. Anandi Chandi Udaipu Vela Mana Toli Ragalu. So in Tarito, Vandana Midgara Selavuti Sukuni. Have a very good weekend ahead. Namaskaram.
2: Marinato Digina Bumani Babu Locker Lutachuchu. ఈ కిసుకులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి.

0: ఇదిగో సూర్య నువ్వు అడిగిన డబ్బులు
1: చాలా థ్యాంక్స్ సచ్చా
0: ఈ థ్యాంక్స్ లవి నాకు ఎందుకు చెప్పు నువ్వు అన్నమాట ప్రకారంగా ప్రతి నెల ఖచ్చితంగా వడ్డీ ఇచ్చేయాలి ఏదో సొసైటీ డబ్బులు ఎవరికి తెలియకుండా బయట వడ్డీకి తిప్పుకుంటున్నాను నువ్వు కూడా ఎవరికి తెలియకుండా అసలు వడ్డీ కట్టేయాలి
1: నీకు ఎలాంటి ప్రాబ్లం